ఇందు సలహం సలహం దర్శన రూప అపార తీర్థ నావే పూజా అగర్వాస వహకార యోగే సున ధ్యావన జితే అలఖ నామ కర్తార సుఖ మూర్త నామ